0: శిబట్ శిబట్ ఏం పైసల్లో
1: ఎట్లాంటి అవసరం ఏమన్నా
0: యూనిఫామ్ కార్డు ఉన్నాయి పప్ప బోర్ యూనిఫామ్ గల్ నిల్సి నిస్తాయి గికితే
1: ఎస్ పప్ప సుబుద్ధి
0: కితే ఇల్లు బేజారు ఎంత వస్తాయి
1: తసగోని ఇల్లు తర ఏసే నీ అని
0: సర్లో ముడనిగి తసే బేజారు అయిపోవు నాకై దేవచ్చ ఖుషే కామి కల్తీ మాన్ గలిచే అమి ఊరులే దీస్ యా సంసార అంత సగల సంగత ఖుషే అంత హసోన్ కెడను ఉరిచే అమ్చి దూక్ అమి భయ దక్కోంచి నీతి దేవకు సమర్పించే హసోంది తూ అత పైలట్కి
1: పైలట్
0: యూనిఫామ్ చేంజ్ అలా పైలట్ వచ్చి యూనిఫామ్ గాలి సాయి
1: అవత పైలట్ భయంకర పైలట్
2: పైలే టాయిలెట్ ఇన్ బోసు మాగిర్ పైలట్
1: లేరే తూ ఏక కొంచెం కొంచెం మూనీస్ అప్గ్రేడ్ జాలేరు తూ ఏక అప్గ్రేడ్ జావు నాయని అడే అల్బాట అవు ఏక భయంకర పైలట్ అవే మజ సడాట అని చెప్పి ఫ్లైట్ కొడి వెళ్తాను బొమ్మ
2: ఆకు దరి అందు వెళ్తానా తుక వాగళి తాటే అంజల్ బంగడే తరలి పురం వెళ్తాను అక్క సర్కాల మెళ్తా
0: సర్గు
2: మెళ్తా గీ ఎంకొండ మెళ్తా
0: వేరే శివట సర్గు ఏం కొడుతారే

0: పిల్లలు తెసమే ఉంచెర బుకం తెరచి ఐకత రడ్డిల్లను బెలగౌన యోగతి కుని పొన్ను బాలేదు మాత్ర
1: తడ్డెడదిన సుడర్ద లెక్కకి
0: యాన్ బరొంది పోయా ఒల్పదేగి ఆన్ ఒల్పదేగి మగ ఓలవు
1: చేద్యా దోషద అరసు మగ శిశు బాలకు ఎన్న నద్మె మట్టు కొరుపున పని ఎన్న తగి నీ గంట మట్టుదేగి

అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే అదే

0: అమితగా సీత నిక్క సీత ఎత్తుకున్న కార్యక్రమం పురయి నాటక స్టేజ్ కాలిండు
1: స్టేజ్ కాలి రెడ్ కాలు తీలే
0: చాపర్కడు
1: నర్వస్ నారాయణ మల్దే అయితే నారాయణ మల్తి నవీన్ అండి నర్వస్ సైన్య
0: నర్వస్ ఆవిడ
1: ఐటు ఒక మొబైల్ మాధవి నాటకడు మొదలుతాయి ఐటు మొబైల్ మల్తిని యాన్ మాధవే మల్తిని రమా బీసీరుడు
0: ఎంచిన కళావిధం మాకే మాత్రం దాల ప్రజలు
1: ప్రేమూర్తి పిదే పూర్చి ఐటు ఒక లక్ష్మీడి మొదలుతాయి లక్ష్మీడి యాన్ గంగున గమ్మత్ మొదలుతాయి ఐటు గంగు మల్తిని నవీన్ అండి గమ్మత్ మల్తిని యాన్
0: ధర్మ ఒక కొరియరాలు
1: ఈ నాటకుడు అభినయమవుతున్నారు వరుణ్ సజిఫా చాచీనా
0: చాచీనా
1: చలనచిత్ర నాట ఎంచిన కళవిధి రెడ్డు నమ్మక ఉండు కొంచి అద్భుత కళవిధి ఒక కొంచెం అద్భుత కళవిధి అవి ఈ నాటకను బరదు నిర్దేశనం అందినారు శంకర్ నారాయణ్ చేచీనా అప్పులు కాసు నాటక
0: నిన్న రోల్ గుర్తుందా
1: మాస్టర్ యాన్ ఏ పోయారే
0: పోరా గుర్తు నిన్న విలన్
1: హీరోయిన్ బొమ్మనా
0: ఈ బొమ్మనా

0: పుర్సొత్తించి అడ్డమురుండే
1: దేవరెడ్డమల్పడు
0: నూలుపాడి కర్తులు దాదను మిత్తుతు ఒందు మిత్తుతు ఒందు బరందుల్లారు దాదతు ఒందుల్లారు గొత్తా పూజి
1: మిత్తు తల బరేదు పడిన తోజు
0: ఓహో
1: ఏర్పడే కొంచెం జాగకు
0: కొంచి జాగకు పోయారే
1: చనుకుల ఊళ్ళే పోతు బలత్తుకు తెత్తొల్లి
0: అత్త ఈ పిరయొడ్ల వంజి జాగుకు పోందే ముజినాలు జాగుకు పోడు అనుకున్న చెప్తా అంగుతోడు ఉండత్తో ఈర్న పిరయ పొండల ఆనిద జవనాది ఎద అంగున మెచ్చోడే ఓహో కెలవు జనకులకి అంచెని జవనాది గడు ఓవులా బొచ్చి పండుది అక్కల్న లోకుడు ఇప్పారు అండ పిరయ పోయి బొక్కో యాన ఈతనేట ఇత్తినంచెత్తనన్న పొట్టెద బల రట్టెద త్రాణ ఖరీదు పొండొత్తో అవెన కూడా జింజ ఉడునంత బీస పోపున సంగతిండు ఈరుబత్తిన సంగతిదా
1: రామ భవన
0: ఓహో
1: ఇంకు పోవడి కృష్ణ భవనవు అంచ రామ భవన కైతలు అండరు ఆమెయ్య ఈమెయ్య తందజాయి
0: ఇతయిరు రామ భవన కడతుంది బతుదా అండి ఇతయిరు బతుదుంచిన చిత్తన జాగే కృష్ణ భవన ఇరగేరు ఓడిత్తండి
1: కృష్ణ భవన
0: ఉంది కృష్ణ భవన అని
1: మండె వెచ్చుడు కెలవు గీసేలు మండెడ్డి ఉంది బన్నగా అంతా జాపు
0: ఒక ఇతిత మల్ల కట్టుండ మంజ వెచ్చా ఉంది కుళ్ళు
1: కట్టదు మండె వెచ్చావు
0: ఒక
1: ఉండాలి దింజాదు మండె వెచ్చా
0: హోహో ప్రాయ పోనగా ఎవు బెప్పు ఇప్పు నవ్వు సరి ఎంచందుకెండ జోకులు తుయిచేరుందండ సరి అయిన పుర్తుడు ఇరగ బోడాపునని చెత్తిన వనసు తెనసు ఇరిన ఆయిజిందండో ఇరగ మండ వెచ్చిప్పు నవ్వు సహా ఇరగ దాద అంటే జోకులెడది వ్యత్యాస అండ
1: సమస్య
0: ఆండ గొత్తా పిల్లజ్జి
1: ఎన్న సమస్య
0: ఏరేరిన సమస్య నీరు బతుంది బయదారు ఎండ పండ్రాపుజి ఒక ఏరడ పనుడు ఉందారు
1: శ్రీకృష్ణ పరమాత్మ
0: శ్రీకృష్ణ పరమాత్మ
1: ఇంకొంచూరు
0: శ్రీకృష్ణ పరమాత్మ ఎరగిప్పు నని చెప్తున్న బేలే ఇతే శ్రీకృష్ణ పరమాత్మ గుర్తనే ఇచ్చేరగ
1: దాన్నే గుర్తే తూతు జిందాతే
0: అది ఎంచ ఇప్పారు
1: హరి కథ పండుంది బాకీ జోకులకు మాత కృష్ణ కప్పు మీతాయి నిఘంటు రూపకు చిక్కందినాయి కైతొంజి చక్ర కంటే డొంజి తులసి దమాలే ముంకు డొంజి ముంకుత్తి ఒక కొంజి బెదిర్ద పురల్ దెన్ను మాత పతొందు ఉరితొందు కలిగే కొంచెం ఏ సమల్పును కలిగే కొంచెం రూపొడుపునాయి ఇంచ మాత నంక ఆతు గొత్తుండావా
0: అపండ కృష్ణన ఆతు పొలపుండు అపండ సరీ ఎనను తూలగే ఎన్న ఎన్న రంగు ఎంచండు ఇత్తే గొత్తాండి
1: కృష్ణ భవనుడు కృష్ణనే
0: శ్రీకృష్ణ పరమాత్మ ఎంచిన ఇరు సుగిపోరా బలరామ దేవర్న మిగ్గి శ్రీకృష్ణ పరమాత్మే వసుదేవ దేవకీర్ణ మోకేద బాల వ్యాని ఈయన బలే కొని అవు యాను కుళ్ళు నన్ను చెత్తిన చిట్టే ఆ చిట్టేది చెత్తది ఇరేన రకుల్లాయ్ ఈరణ బతు కుల్లాండ యారువో ఈరణ కాలి కుల్లాండ యారు నీరు బతిన చిత్తన సంగతి తెలియడం.